0: ఈ కిరీక్షణ తమదే బాహుగ మాత శరీత తింపల్ నో నియబల అఫేత గవత సౌడి బాకుండా సినేమ పూజ బతిని పిసను
1: Ovintis, nemak informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori ekipa nebe servisu, hato brigadu wain, i adeus.